0: లుక్కయ్య మారే వెడని ఊని దొక్కి వాడే మడ మెమరీ లోస్ కీలా
1: మెమరీ లోస్ కాదు డాక్టర్ యాదు సున్నది
2: තියාගන්න.
3: Evening Drive with Shamit and Charu.